0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కొట్టి వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: పోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా, టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: 92.3 FM. If you'd like to find out how to get your own program on Bali 92.3 FM, send an email to contact@balimail.com or call 855-BALI-92, 855-265-5992.
8: The following program is brought to you by VJ Creations.
9: Ram Miriala concert ki free ticket gelchukovali anukuntunara? Sensational singer Ram Miriala live in concert on May 22nd at ICC Milpitas. Free ticket gelchukune avakasam from MyPursue in just 3 simple steps. 1. Download MyPursue app. 2. Sign up and complete KYC. 3. Ante simple. Type Ram Miriala in the chat message and you will get 1 free ticket. Mari inkenduku alasyam? Download the MyPursue app today and get your free ticket. MyPursue, that is MyPursue. Powered by Realtor Nagaraj Annaya. Gold sponsor MyPursue. Silver sponsors Apex Consulting Services and Kavya Foods.

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్, ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా. చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com. మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత ఆలస్యం, కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.
1: Are you a Java developer? Good news! Apex Consulting is immediately looking for 50 Java developers. Candidates should have a valid work visa with at least 2 years of experience. Hardworking and committed candidates only. If interested, email info@apexconsultingservices.us.
0: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie, Nagarajanayya. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
2: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
0: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajanayya at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.
3: Celebrating 16 years on US Airways. Villajello Radio. Villajello
4: Radio. Andarki namaskar. నేను మీ నాగార్జున. ఐఎమ్ షూర్ యూఆర్ ఎంజాయింగ్ ద బ్యూటిఫుల్ స్ప్రింగ్ వెదర్ ఇన్ యుఎస్. ఇక్కడ హైదరాబాద్ లో మాత్రం చాలా వేడిగా ఉంది, బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ నైస్. విరిజల్లు 16 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ దట్. ఐ ఆల్సో హియర్ ఇట్స్ ద ఓన్లీ 24/7 తెలుగు ఎఫ్ఎం ఛానల్. ఇస్ ఇన్ దాట్ ఇన్క్రెడబుల్. ఐ విష్ విరిజల్లు కంటిన్యూస్ సక్సెస్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. అలాగే విరిజల్తో మాట్లాడినప్పుడల్లా, కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడల్లా, విజయ్ గారితో మాట్లాడినప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్.
3: సెలబ్రేటింగ్ 16 ఇయర్స్ ఆన్ యుఎస్ ఎయిర్వేవ్స్. విరిజల్లు రేడియో. ఊలాలా, మజా చెయ్యాలా.
5: And you're listening to Viru Jallu Radio.
0: Viru Jallu Radio. Ooh la la, maza chayala.

0: నమస్కారం, నేను కీరవాణి.
1: విరిజల్లు రేడియో ఓలాలా మజా చేయాలా.

0: హలో నమస్తే, వెల్కమ్ టు వెరీ జల్లు. మీరు వింటున్నారు ద మండే స్పెషల్ విత్ యువర్ ఖుషి ఖుషిగా హో శివ. ఎస్, మండే స్పెషల్ వెరీ జల్లు విత్ యువర్ ఖుషి ఖుషిగా శివ. ఎందుకు చెప్తున్నానంటే ఐ థింక్ మండే కాబట్టి మీకు ఈ ఖుషి ఖుషిగా వారిని గుర్తు చేయడానికి. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ వెరీ సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇఫ్ యూఆర్ డ్రైవింగ్ ఇన్ ద కార్స్, కార్లో డ్రైవ్ చేస్తున్నట్లయితే వెళ్ళండి, వెళ్ళిపోయి వెంటనే 92.3 ఎఫ్ఎం హెచ్డి 1 ఛానల్ ట్యూనిన్ అయిపోండి, బికాజ్ యూ కెన్ లిసన్ టు దిస్ లైవ్ షో. అలాగే 92.3 హెచ్డి 2 ఛానల్ ట్యూనిన్ అయితే యూ కెన్ లిసన్ టు అన్ని మంచి మంచి తెలుగు పాటలను క్యూరేట్ చేసి పెట్టిన పాటలు వినొచ్చు. ఆర్ వెరీ సింపుల్, గో టు virijallu.com ఇన్ యువర్ బ్రౌజర్, క్లిక్ ఆన్ లిసన్ లైవ్ అట్ ద రైట్ హ్యాండ్ టాప్. లేకపోతే వెరీ వెరీ సింపుల్, విరిజల్లు యాప్ని మీ స్మార్ట్ ఫోన్స్లో డౌన్లోడ్ చేసుకొని కూడా వినేయచ్చు. virijallu వినండి, బికాజ్ వినడం మాత్రం ఇంపార్టెంట్, ఎంటర్టైన్మెంట్ ఈస్ టోటలీ గ్యారంటీడ్ కాబట్టి. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు దిస్ ఖుషి ఖుషి గావర్. ఈ రోజు కూడా మనం లెట్స్ కీప్ ఇట్ వెరీ సింపుల్, సేమ్ ఫార్మాట్. నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు నాకు దానికి ఆన్సర్ చేయాలి. మరి ఆన్సర్ చేయాలంటే మీరు చేయాల్సింది, ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ కాల్ దిస్ నంబర్ 510-573-2562 కాల్ చేయండి. ఎవ్రీ కాలర్ విల్ బి ఆటోమేటిక్లీ ఎన్రోల్డ్ ఇన్ ద రాఫెల్. ఎస్, ఆల్ ద కాలర్స్ విల్ బి, నాట్ జస్ట్ ద విన్నర్స్ అండి, ఆల్ ద కాలర్స్ విల్ బి ఆటోమేటిక్లీ ఎన్రోల్డ్ ఇన్ ద రాఫెల్ అండ్ యూ కుడ్ విన్ లాట్స్ ఆఫ్ టికెట్స్ టు మూవీస్ ప్లేయింగ్ ఇట్స్ ఎనీ లాంచ్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అండ్ హాలీవుడ్ మూవీస్తో పాటు రెస్టారెంట్ కూపాన్స్ అండ్ మెనీ అదర్ స్టఫ్. సో మీరు చేయాల్సింది జస్ట్ వన్ కాల్ అంతే, 510-573-2562. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ద గ్రేట్ ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్ చాలా బాగా జరిగింది యాజ్ యు ఆల్ నో. అండ్ సో పర్టికులర్లీ మన విరిజల్లు మా ఫేవరెట్ పీపుల్ అందరినీ మీట్ అయ్యాము. సో అమర్నాథ్ గారు చాలా థ్యాంక్ యూ అండి, అండ్ అఫ్ కోర్స్ విజయ్ జ్యోతి గారు, ఉషా గారు అండ్ ఇంకా ప్రసాద్ గారు, మిమ్మల్ని అందరినీ కలిసాం. సో హ్యాపీ. అండ్ సో యా, ఎగ్జాక్ట్ అలా ఇక్కడ మనం రేడియోలో మాట్లాడుకుని బయట కలిస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్ వీఆర్ సో ఇండెటెడ్ ఫర్ షూర్. సో ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి కాల్ చేసేయండి వెంటనే 510-573-2562. 510-573-2562 ఈజ్ ద నెంబర్ టు కాల్. చెప్పాను కదండి వెరీ సింపుల్. ఇప్పుడు కూడా మిమ్మల్ని కొన్ని సింపుల్ క్వశ్చన్స్ కొన్ని అడుగుతాను, మీరు నాకు కాల్ చేసేసి వెంటనే అదేంటో చెప్పేస్తే సరిపోతుంది. మరి నెంబర్ టు కాల్ 510-573-2562. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ అండి. సో ఇప్పుడు మీరు ఏమంటారు, మీరేం మాట్లాడితే సేమ్ ఎగ్జాక్ట్గా అదే చెప్తుందండి. మీరు తిడితే తిడుతుంది, అరిస్తే అరుస్తుంది, పాడితే పాడుతుంది, ఏంటది అసలు, దేని గురించి మాట్లాడుతున్నాను నేను? జస్ట్ నాకు కాల్ చేసి చెప్పండి. సో వాట్ ఈస్ దట్ వన్ థింగ్ మీరు హాయిగా నవ్వుతూ మాట్లాడితే నవ్వుతూ మాట్లాడుతుంది, తిడితే తిడుతుంది, పాడితే పాడుతుంది, ఇంకా అలా మీరు ఏం చేస్తే అది ముఖ్యంగా మీ గొంతుతో ఏం చేస్తే అది సేమ్ మీకు అది కూడా అదే చేస్తుంది అనమాట. మరి మిమిక్రియా లేకపోతే ఏంటి టాయా, మీరేమనుకుంటున్నారు, ఇట్స్ ఆల్ యువర్ ఆన్సర్స్. సో నో రైట్ ఆర్ రాంగ్ ఆన్సర్. సో మీరు జస్ట్ కాల్ చేసేయండి 510-573-2562. వన్స్ అగైన్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, దిస్ ఈస్ సంథింగ్ మీరు ఏం చెప్తే మీకు రివర్స్లో అదే వస్తుంది అనమాట. మీరు తిడితే మీకు తిట్లు వస్తాయి, పొగిడితే పొగడతలు వస్తాయి, పాడితే పాట వస్తుంది. సో వాట్ ఈస్ దాట్ వన్ థింగ్ మిమ్మల్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేసి మీకు చిరాకు తెప్పించవచ్చు, లేకపోతే మీకు సరదా కూడా పెట్టచ్చు, అదేంటో మరి కాల్ చేసి చెప్పండి 510-573-2562. బట్ ఎస్, మరి నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్, బే ఏరియా ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చే రామ్ మిర్యాలా లైవ్ ఇన్ కాన్సర్ట్ ఇంకెన్నో రోజులు లేదండి, May 22nd. వెంటనే మీ టికెట్స్ తీసేసుకోండి, టికెట్స్ ఆర్ సెల్లింగ్ వెరీ ఫాస్ట్. సో మీరు వెంటనే sulekha.com వెళ్ళి రామ్ మిర్యాలా లైవ్ సానిజన్ కొడితే వస్తుంది, లేకపోతే బే ఏరియా ఎంటర్టైన్మెంట్స్, మా బే ఏరియా డాట్ ఎంటర్టైన్మెంట్స్ మా ఇన్స్టాగ్రామ్ ఐడి అండి, అక్కడికి వెళ్ళి ఫాలో అయినా మాకు ఒక డైరెక్ట్ మెసేజ్ చేసినా కూడా విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వ్ యువర్ స్పాట్స్ టుడే, మీ ఫ్రెండ్స్ని తీసుకొచ్చేయండి, ఒక సూపర్ మ్యూజికల్ ఈవినింగ్ ఉండబోతుంది May 22nd. మరి సాయంత్రం 6-7 నుంచి ఐసీసీ మిల్పిటర్స్లోని. ఓకే, ఫస్ట్ మరి కాల్ తీసేసుకుందాం. హలో, హాయ్, వెల్కమ్ టు విరిజల్లు.
1: గుడ్ ఈవినింగ్ అండి.
0: హలో, గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: చైతన్య అండి స్పోర్ట్స్ వచ్చింది.
2: హలో హలో చైతన్య గారు,
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా చైతన్య గారు?
1: పోస్టర్ సిటీ అండి.
0: పోస్టర్ సిటీ నుంచి చైతన్య గారు, ఓకే. ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నానండి. సో చెప్పండి సార్, మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఏంటి ఆన్సర్ ఏమనుకుంటున్నారు?
1: రెండు ఉన్నాయి ఆన్సర్స్. ఒకటి వచ్చి
0: ఓకే
1: అనుకుంటున్నాను,
0: మిర్రర్ అనుకుంటున్నారు. ఇంకోటి ఏంటి అనుకుంటున్నారు? టాకింగ్ కామ్ యాప్ గుర్తుందండి, ఒక పిల్లి పిల్లిని చాలా ఇరిటేట్ చేయొచ్చు కదా, బాగా పిల్లిని కొట్టి కొట్టి దాంతో అరుపులు అర్పిస్తాం
1: కదా,
0: టాకింగ్ టామ్ నాకు గుర్తుంది. ఓకే సో ఓకే, టాకింగ్ టామ్ లేకపోతే మిర్రర్ అనుకుంటున్నారు, అంతేనా? ఓకే సరే, మీ ఆన్సర్ తీసుకున్నానండి. మీరు మళ్ళీ ఇంకొకసారి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి, వింటూనే ఉండండి, మరి మీ ఆన్సర్ తీసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్. ఓకే ఐ థింక్ మిర్రర్ ఒకటి అనుకున్నారు. సో నేను కొంచెం క్వశ్చన్ కూడా మారుస్తున్నాను, అదేంటంటే చూడడానికి కాదండి మీ మాటలు మాత్రమే. సో ఇప్పుడు లైక్ అంటే మిమ్మల్ని చూసి ఇమిటేట్ చేయడం కాదు, మీ మాటల్ని మీ పాటల్ని ఇమిటేట్ చేసేది ఏంటి? సో కొన్ని ఆన్సర్ చెప్పారు, అలాగే మీకు కూడా ఇంకా డిఫరెంట్ ఆన్సర్ ఉంటే చెప్పచ్చు. నెంబర్కి కాల్ చేసి 510-573-2562 కాల్ చేసి మరి ఏంటో చెప్పండి. చెప్పినట్లుగా మీరు ఇంటి ఇమిటేట్ చేస్తే అంటే గొంతుతో మీకు ఇమిటేషన్ వస్తుంది, నవ్వితే నవ్వు వస్తుంది, అండ్ మీరు పాట పాడితే పాట వస్తుంది అటువైపు నుంచి. సో ఏంటది, దట్ ఈస్ వన్ థింగ్. జస్ట్ గెస్ చేయండి, రైట్ ఆర్ రాంగ్ ఆన్సర్ ఏం లేదు, కాల్ చేయండి. ద నంబర్ ఈజ్ 510-573-2562 వెంటనే కాల్ చేసేయండి. ఓకే మరి ఇప్పుడు ఓకే లెట్స్ టేక్ దిస్ వన్. హలో హాయ్, వెల్కమ్ టు విరిజల్లు. హలో హలో, మీ పేరు?
3: హలో
0: హలో అండి, మీ పేరు?
3: ఇప్పుడు
0: మీ రేడియో వాల్యూమ్ కట్టేస్తారనుక అట్లా.
3: హలో,
0: ఎస్ చెప్పండి. ఇరానియర్
3: అండి, సరదాగా ఇది ప్లెజెంట్ నుంచి చిట్టిబాబు.
0: పేరండి చిట్టిబాబు అన్నారా?
3: అవును.
0: ఓకే, రంగస్థలంలో చిట్టిబాబు గారా? బాగుందండి, మీ పెద్ద వస్తుంది కొన్ని రోజుల్లో. ఓకే చెప్పండి, ఎక్కడి నుంచి?
3: మీరు క్వశ్చన్ అద్భుతమైన క్వశ్చన్ అడిగారు.
0: ఓకే
3: సరదాగా ఆన్సర్ అన్నమాట, అంటే కొట్టబడుతున్నారు, అందుకనే కాల్ చేసి చెప్తున్నాను.
0: తప్పకుండా.
3: సో మీరు మాట్లాడితే మాట్లాడేది అరుస్తే అరిచేది జీవిత భాగస్వామి అండి.
0: జీవిత భాగస్వామి అంటారు, అంటే మీ స్పౌస్ అంటారు, అంతే కదా? కదా కదండి, మీరు అరిస్తే అరుపులే వస్తాయంటారా, దెబ్బలు రావా? అంటే మీరు ఒకవేళ నవ్వితే నవ్వు వస్తుంది అన్నారు, కానీ అరిస్తే మాత్రం ఉత్తి అరుపులు వస్తాయంటే నేను నమ్మను. వంటింట్లో నుంచి ప్లేట్లు పళ్ళాలు గరిట్లు కూడా ఎగిరే అవకాశం ఉంది కదండి, చెప్పండి. మీ ఆన్సర్ తీసుకున్న చిట్టిబాబు గారు, చూద్దాం. ఇంకా నేను అనుకున్న ఆన్సర్ ఎవరు చెప్పట్లేదు, బట్ ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మీరు చెప్పింది కూడా వన్ ఆఫ్ ద కరెక్ట్ ఆన్సర్, చూద్దాం. థ్యాంక్ యూ అండి, వింటుండండి, మళ్ళీ కాల్ చేయండి. థ్యాంక్ యూ. హలో హాయ్, వెల్కమ్ టు విరిజల్లు.
4: హాయ్, దిస్ ఇస్ నీలిమ ఫ్రమ్ డబ్లిన్.
0: నీలిమ గారు చెప్పండి, ఎలా ఉన్నారు?
4: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
0: ఇంకా బాగున్నామండి.
4: నేను రామచిలక అనుకుంటున్నానండి.
0: రామచిలక అనుకుంటున్నారు? ఓకే, ఓహో, అదే మాట్లాడే రామచిలక అని మీరు అంటున్నారు, బాగున్నాయి. యాక్చువల్లీ ఆన్సర్లు మంచి బాగా చెప్తున్నారు,
4: అన్ని వెరైటీ ఆన్సర్స్ వస్తున్నాయి కదా.
0: అవును,
4: ఫస్ట్ టైం.
0: లేదండి, గుడ్ గుడ్, బాగున్నది యాక్చువల్లీ. అంటే ఒక్కటే నేను అనుకున్న ఒకే ఆన్సర్ కాకుండా రకరకాల ఆలోచన చెప్తున్నారు, బాగుంది.
4: అది తప్ప అన్ని వస్తున్నాయి అంటారా?
0: లేదు లేదు, అంటే దీన్ని బట్టి ఎంత వెరైటీగా బాగా ఆలోచిస్తున్నారు అని నాకు అర్థం అవుతుంది. నేను ఒకలాగే ఆలోచిస్తే అందరూ ఇంకా బాగా ఆలోచిస్తున్నారు అంటున్నా.
4: బాగుందండి,
0: థ్యాంక్ యూ అండి. హలో, హాయ్, వెల్కమ్ టు విరిజల్లు.
5: అది ఎక్కువ అండి ప్రతిధ్వని అంటే చూడండి,
0: అది అలా ఉంటది. అమర్నాథ్ గారు మరి ఎక్కడన్నా వచ్చారంటే ఒక మనం ఫ్రెండ్స్ అని చెప్పడానికి వన్ మోర్ అండి, నేను కూడా అదే ఆన్సర్ అనుకున్నా, మీరు అదే చెప్పారు ఎక్కువ. సూపర్ అండి అమర్నాథ్ గారు, థ్యాంక్ యూ.
5: గోల్కొండ ఫోర్ట్ నుంచి చూడండి,
0: అవును,
5: మన ఎంట్రెన్స్ దగ్గర మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర పెడుతున్నట్టే చెప్పలు పెట్టినట్టే దూరం బైక్ ఇండికేషన్ బుద్ధి.
0: అవునండి, బాగుంది. థ్యాంక్ యూ అమర్నాథ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పర్సనలీ థ్యాంక్ యూ. మన ఇన్నాళ్ళకి మన గోల్ గప్పా ఛాలెంజ్ మనం తీర్చుకున్నాం కదండి, ఎప్పుడు ఎక్కడున్నా కూడా ఈవెంట్ లో నన్ను పిలిచి మరి మీరు ఫుడ్ కొనిస్తారు, సో చాలా థ్యాంక్ యూ అండి. అనిపిస్తూ ఉంటారు ఏదో ఒకటి నాకు, ఫుడ్ తినిపించి మీరు మళ్ళీ పంపిస్తూ ఉంటారు, నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మిమ్మల్ని కలిసినప్పుడల్లా. థ్యాంక్ యూ అండి, సో తప్పకుండా మళ్ళీ కాల్ చేయండి, నెక్స్ట్ ఈవెంట్ లో మళ్ళీ కలుద్దాం. హలో, హాయ్, వెల్కమ్ టు విరిజల్లు.
6: హలో శివ గారు, ప్రసాద్ అండి, సన్నిధి నుంచి.
0: ప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి, మిమ్మల్ని కూడా కలిశాను అండ్ ఇప్పుడే చెప్తున్నా, అందరూ మన ఫేవరెట్ కాలేజ్ అందరినీ కలిస్తే బయట చాలా సంతోషంగా ఉంటది అని. గుడ్ అండి, గుడ్ టు సీ అండి. యా, గుడ్ టు సీ అండి, అండ్ యువర్ ఫ్యామిలీ టు. సో చెప్పండి సార్, మరి మీరేమనుకున్నారు మీ ఆన్సర్?
6: నేను రెండు అనుకున్నా, రెండు సత్యం నాకు.
0: ఓకే,
6: ఏమో అర్థము, ఇంకొకటి కాపీ క్యాట్, టామ్ క్యాట్ ఉంది కదా,
0: టామ్ క్యాట్ అంటున్నారు. బాగుందండి, మీ ఆన్సర్ కూడా తీసుకున్నాను, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, మళ్ళీ కాల్ చేయండి.
6: థ్యాంక్ యూ,
0: థ్యాంక్ యూ, బై. హలో, హాయ్, వెల్కమ్ టు విరిజల్లు. హలో అండి, మీ రేడియో వాల్యూమ్ కొంచెం తగ్గించేస్తారా? హలో అండి, కెన్ యూ టర్న్ యూర్ రేడియో వాల్యూమ్ డౌన్? హలో, ఓకే, హలో, వెల్కమ్ టు విరిజల్లు. ఓకే, ఐ థింక్ స్టిల్ ఎకో వస్తుంది. ఎస్, ఎకో వస్తుంది, అండ్ ఆన్సర్ ఈజ్ ఎకో బేసిక్లీ. అంటే నేను పెట్టుకున్న ఆన్సర్ మీరు అందరూ చెప్పింది కూడా కరెక్ట్ అండి. సో నేను పెట్టుకుంది అమర్నాథ్ గారు, మరి కరెక్ట్గా నేను మైండ్లో ఏమనుకుంటా ఆయన చెప్పేసింది కూడా ఎకో. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ఆన్సర్, ఇది తీసుకుందాం. హలో, హాయ్, వెల్కమ్ టు విరిజల్లు. ఓకే, హలో, హాయ్, వెల్కమ్ టు విరిజల్లు.
7: హాయ్, దిస్ ఇస్ సరిత.
0: ఏ, హాయ్ సరిత, హౌ ఆర్ యు? ఎలా ఉన్నావు?
7: బా, ఐ'మ్ గుడ్, ఐ'మ్ గుడ్, ఐ'మ్ గుడ్, హౌ ఆర్ యు?
0: ఏ, గుడ్, గుడ్ సరిత. సో yes, మరి ఇంటి ఆన్సర్ ఆన్సర్ చెప్తావా లేకపోతే యు నో యువర్ ఎక్స్‌పీరియన్స్ అట్ ఫుడ్ ఫెస్టివల్ ఎలా అయింది?
7: ఫుడ్ ఫెస్టివల్ చాలా బాగుంది, వి గాట్ సూపర్ మ్యాంగోస్, చాలా చాలా బాగున్నాయి.
0: నేను
7: టూ అనుకుంటున్నాను. సో వన్ ఈజ్ ప్యారెట్ ఆర్ ఎకో, ఎకో, ఐ డోంట్ నో, బట్ యా, అది ఎందుకంటే ఎక్కువ వస్తుంది అంటారు కదా, అంటే ఇప్పుడు మనం మీటింగ్స్ లో మాట్లాడుతుంటే మన వాయిస్ మనకే వినపడుతుంది.
0: సో ఎకో ఇస్ ద, ఆఫ్ కోర్స్ నేను పెట్టుకున్న ఆన్సర్ కూడా అదే, అండ్ ప్యారెట్ కూడా అవుతుంది. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సరిత, దట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
7: ఓకే, థ్యాంక్ యూ,
0: బై బై. ఓకే, సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఐ థింక్ దిస్ అందరు కూడా పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేస్తారు. నెక్స్ట్ వన్ క్వశ్చన్ ఏంటంటే, బేసిక్ గా ఎలా చెప్పాలి, నేనే చెప్తా, ఇది ఒకటన్నా ఉండొచ్చు, రెండన్నా ఉండొచ్చు, సేమ్ ఎగ్జాక్ట్ ఐటమ్స్ అన్నమాట, కానీ మన ఫేట్ డిసైడ్ చేస్తుంది. లైక్ ఒక క్లూ ఇవ్వకుండా ఉండడానికి ట్రై చేస్తున్నా, చిన్న చిన్న పరికరాలు చేత్తో విసురుతాం, బేసిక్ గా ఒకటన్నా ఉండొచ్చు, రెండన్నా ఉండొచ్చు, బట్ అక్కడ మీరు చేస్తున్న ఆ పర్టికులర్ థింగ్లో మీ ఫేట్ని డిసైడ్ చేస్తుంది అనమాట. మీరు ఇటు వెళ్ళాలా, అటు వెళ్ళాలా, పైకి వెళ్ళాలా, కిందకి రావాలా అన్నది ఈ రెండు డిసైడ్ చేస్తాయి. రెండు ఉండొచ్చు, ఒకటి కూడా ఉండొచ్చు. సో ఏంటివి నేను చెప్పేది, నేను అడుగుతున్నది. సో వన్స్ అగైన్ అస్సలు క్లూ ఇవ్వకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాను నా వంతు. సో ఒక ఐటమ్ అన్నా ఉండొచ్చు, రెండు ఉండొచ్చు, ఒకేలా ఉంటాయి, ఒకటే బేసిక్గా. సో మీరు మీరు చేస్తున్న అక్కడ మీ ఓకే మీ ఆటని, మీ ఫేట్, మీ ఫేట్ ఇన్ ద ఆటని తేల్చి చెప్పే ఈ ఈ ఈ పరికరాలు ఏంటి? సో జస్ట్ నా క్వశ్చన్ మీకు అర్థమైతే మరి వెంటనే కాల్ చేయండి 510-573-2562. అర్థం కాకపోయినా కాల్ చేయండి, నేను మళ్ళీ చెప్తా. లేకపోతే అట్లీస్ట్ క్వశ్చన్ సరిగ్గా అడగలేదని చెప్పడానికైనా కాల్ చేయొచ్చు, పర్లేదు. నెంబర్ వన్స్ అగైన్ 510-573-2562. క్వశ్చన్ ఏంటంటే ఇది మీ ఫేట్ని డిసైడ్ చేస్తుంది అనమాట. ఎగ్జాక్ట్గా రెండు ఉంటాయి ఐడెంటికల్గా. సో మీరు చేస్తున్న ఆ పర్టికులర్ పనిలో మీరు నెక్స్ట్ పైకి వెళ్తారా, కిందకు వస్తారా, పక్కకి వెళ్తారా, ఏంటి డిసైడ్ చేసి మీ మీ నెక్స్ట్ మూవ్ని డిసైడ్ చేసే ఈ పరికరాలు ఏంటని అడుగుతున్నా. మరి వెంటనే కాల్ చేసేయండి 510-573-2562. హలో, హాయ్, వెల్కమ్ టు విరిజల్లు.
8: ఫినిష్ అవ్వక ముందే ఆ విధంగా కాల్ చేసాం, మా క్లయింట్ కలవట్లేదని.
0: అయ్యో బలేవారండి, తప్పకుండా చెప్పండి. మీ పేరు?
8: పద్మజ అండి, శాండ్రమోన్.
0: శాండ్రమోన్ నుంచి పద్మజ గారు, ఓకే, థాంక్యూ అండి.
8: నేను అనుకుంటున్నాను టాస్ వేసే కాయిన్ అనుకుంటున్నానండి.
0: టాస్ వేసే కాయిన్ అనుకుంటున్నారు, అంతేనా? ఒకటి ఆర్ రెండు ఉండొచ్చు. కాయిన్ అయితే రెండు త్రో చేయం కదా. ఓకే, సో వన్ మోర్ టైం చెప్తుందండి, ఇవి రెండు ఒకటన్నా ఉండొచ్చు ఆర్ రెండన్నా ఉండొచ్చు, ఎగ్జాక్ట్ అలాగే ఉంటాయి అంటే ఒకటి బదులు రెండు ఉంటాయి. మీ ఫేట్, మీ నెక్స్ట్ మూవ్ని డిసైడ్ చేసేవి ఇవేనన్నమాట. అంటే మీరు ముందుకెళ్ళాలా, కిందకి పడిపోవాలా, పక్కకి అటు ఇటు వెళ్ళాలా అన్నది దిస్ వన్ విల్ డిసైడ్. సో అదేంటో వెంటనే మీకు తెలిస్తే చెప్పండి. ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతున్నా, ఈ తినే ఐటమ్ కూడా మీ ఫేట్ని డిసైడ్ చేస్తుందండి. అదేంటది? ఇది తినేది, బట్ ఇది మాత్రం ఇది కూడా మీ ఫేట్ని డిసైడ్ చేస్తుంది. సో అది ఎంతవరకు నిజం అవుతుందో మరి తెలియదు కానీ, బట్ ఫేట్ని డిసైడ్ చేయడానికి ట్రై చేస్తుంది ఒక తినే వస్తువు. అది కూడా ఏంటో మీకు గెస్ చేసి కాల్ చేయొచ్చు. ద నంబర్ ఇస్ 510-573-2562. హలో, హాయ్, వెల్కమ్ టు విరిజల్లు. ప్రసాద్ గారు, ఎస్ సార్, చెప్పండి. డైస్ అనుకుంటున్నారా?
9: ఒకటి లేదు రెండు తాడచ్చు.
0: అవునండి, కరెక్ట్ అండి, నేను పెట్టుకున్న ఆన్సర్ కూడా అదే.
9: ఓకే
0: ఓకే,
9: థ్యాంక్ యూ
0: అండి. సో దట్ ఈస్ ద డైస్, తెలుగులో ఏమంటారు, బట్ బేసిక్గా డైస్ అండి. డైస్ అంటే మనం త్రో చేసి గేమ్లో ఆడతాం కదా, దట్ ఈస్ మై ఆన్సర్. బట్ మీరు చెప్పినట్లు ఇంకా డిఫరెంట్ ఆన్సర్స్ కూడా ఇంకెవరైనా చెప్పచ్చు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు.
9: ఓకే,
0: థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు ఆ క్వశ్చన్ అయిపోయింది కాబట్టి సిమిలర్ క్వశ్చన్, ఇది తినే ఐటమ్, బట్ తినే ఐటమ్ ఇది కూడా మీ ఫేట్ని డిసైడ్ చేస్తుంది, చేయడానికి ట్రై చేస్తుంది. ఎంతవరకు నిజం అవుతుంది అన్నది నోబడి కెన్ సే, బట్ మీ ఫేట్ని డిసైడ్ చేసే దిస్ అనదర్ ఒక ఏమంటారు ఐటమ్, సారీ ఫుడ్ ఐటమ్. మీ ఫేట్ని డిసైడ్ చేస్తుంది ఫుడ్ ఐటమ్. తిన్న వెంటనే మీరు తినడానికి ఓపెన్ చేస్తే తెలిసిపోద్ది మీకు, ఓహో ఇదా నా ఫేట్ అని. కానీ అది నిజమో లేదో కాదో ఎవరికి తెలియదు. సో జస్ట్ మీరు అదేంటో గెస్ చేసి కాల్ చేసేయండి. ద నెంబర్ ఈజ్ 510-573-2562. 510-573-2562కి వెంటనే కాల్ చేసేయండి. ఇది మీ ఫేట్ని డిసైడ్ చేసే ఒక ఫుడ్ ఐటమ్. జస్ట్ గెస్ చేసేయండి, కాల్ చేయండి. ద నెంబర్ ఈజ్ 510-573-2562. This is a food item, but that will decide your fate, whether it's right or wrong. So that is the primary reason for the existence of this food item. And this food item unnade meeku itla open chesinanne cheppestadi. So yes, this is your fate ani. So adi nenu chaala clues ichchesanu naaku anpinchindi, but it's okay. Call cheyandi. The number is 510-573-2562. హలో హాయ్, వెల్కమ్ టు విరిజల్. హలో
10: విరిజల్, ఎలా ఉన్నారు?
0: బాగున్నాను. విమల గారు,
10: అదే మీరు అన్నారు కదా తినే ఐటమ్ ఫేస్ డిసైడ్ చేస్తుంది అని.
0: అవును,
10: అది ఫార్చ్యూన్ కుకీ.
0: ఫార్చ్యూన్ కుకీ. అసలు విమల గారు ఇన్ని మళ్ళీ చాలా నెలల తర్వాత మాట్లాడుతున్నాం అండి మీతో. చెప్పకపోయినా పర్వాలేదు, కాల్ చేస్తూ ఉంటే చాలు.
10: శనివారం కాల్ చేశాను కదా, 16 ఇయర్స్ కంప్లీట్ చేసిన శుభాకాంక్షలు చెప్పాను.
0: అవునండి, చాలా సంతోషం అండి విమలా గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ మరి విమలా గారు, మీరు కరెక్ట్ గా చెప్పారు, దట్ ఈస్ ఫార్చ్యూన్ కుకీ. ఓకే, థ్యాంక్ యూ అండి, వింటుండండి. బాయ్ బాయ్ బాయ్. హలో హాయ్, వెల్కమ్ టు విరిజల్లు.
11: హలో శివ గారు, ప్రసాద్ అండి. నేను
0: ప్రసాద్ గారు, చెప్పండి సార్.
11: నేను ఫార్చ్యూన్ కుకీ అనుకుంటున్నాను సార్.
0: ఫార్చ్యూన్? నేను ఇన్ని క్లూస్ ఇచ్చిన తర్వాత గెస్ చేస్తారా?
11: లేదు, నేను మీరు ఫస్ట్ చేశారు, నేను బయట వచ్చేసాను, చేసేసాను లైన్ లో ఉన్నాను, క్లూస్ ఇచ్చాను తెలియదు.
0: పర్వాలేదు, ఊరికే అడుగుతుంది. ఓకే, గుడ్ అండి, అది ఫార్చ్యూన్ కుకీ కరెక్ట్.
11: ఓకే అండి,
0: థ్యాంక్ యూ అండి, వింటుండండి, థ్యాంక్ యూ. ఓకే, ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం. బట్ తీసుకోవడానికి వెళ్ళే ముందు ఇవి కూడా 2

0: I'll be right back.
1: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండోయ్, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
2: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్ అమ్మ చేతి వంట. ఇప్పుడు మీ ఇంట్లో

0: on Friday, May 22nd at ICC Milpitas. Ticketing now open with a mind-blowing launch offer. For tickets, go to sulekha.com. Powered by Realtor Nagaraj Annaya. Gold sponsor, My Pursue. Silver sponsors, Apex Consulting Services and Kavya Foods.
1: Nagaraj Annaya, here is the problem my listeners face. They've outgrown their home or they want to start flipping, but their money is stuck in their old property. How does the mortgage genie solve that?
2: Simple. I solve the down payment problem. I unlock your equity upfront so you can secure the bigger home or an investment deal today. You buy first and we sell later for maximum profit. And the best part, if I don't sell it, you don't pay me.
1: That is a game changer. Call Nagaraj Annaya at 408-805-4653. That's 408-805-4653. Or get your free transition strategy at nagarajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293.
3: Celebrating 16 years on US Airways. Villajello Radio.
4: Hello everyone. America lo unna Telugu vallandarki namaskaram. Nenu Rahul Ravindran. Meer nannu vintunnaru Villajello Radio 92.3 FM lo. It is the longest running and the first 24/7 Telugu radio service in the USA. And they're celebrating their 16th birthday today. So happy anniversary, Villajello Radio. Keep connecting the Telugu diaspora across the state. Keep putting out lovely content that connects them to our homeland and to Telugu cinema. Wish you a very, very happy anniversary again.
3: Celebrating 16 years on US Airwaves, Villajello Radio. Ooh la la, maza chayala.
1: Villajello Radio. Ooh la la, maza cheyala.
5: హలో నమస్తే, వెల్కమ్ టు విరిజల్లు. మీరు వింటున్నారు ద మండే స్పెషల్ ఖుషి ఖుషిగా విత్ యువర్ హోస్ట్ శివ. సో లెట్స్ మరి కాల్స్ తీసుకునే ముందు రామ్ మిరియాలాస్ కాన్సర్ట్. ఎస్, ఇంకెన్నో రోజులు లేదండి, మే 22nd కరెక్ట్గా 10 రోజులు ఉంది. సో మీరు చేయాల్సి వెరీ సింపుల్, ఫస్ట్ టికెట్స్ తీసేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ మీ అందరూ గ్రూప్గా వచ్చినా కూడా బే ఏరియా డాట్ ఎంటర్టైన్మెంట్స్, మా ఇన్స్టాగ్రామ్ ఐడి బే ఏరియా డాట్ ఎంటర్టైన్మెంట్స్, అక్కడికి వెళ్తే మీకు డీటెయిల్స్ ఉంటాయి ఎలా టికెట్స్ పర్చేస్ చేయాలో. లేకపోతే సులేఖకి వెళ్ళి కూడా మీరు సెర్చ్ చేయొచ్చు. డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి. రామ్ మిరియాలా మళ్ళీ చాలా రోజుల తర్వాత మనందరిని ఎంటర్టైన్ చేయడానికి ఈసారి ఒక డిఫరెంట్ ఫార్మాట్తోని అండ్ ఇంకా పెప్పి సాంగ్స్తో తను చేసిన లేటెస్ట్ చార్ట్ బస్టర్తో కూడా వస్తున్నారు. సో మరి మార్క్ చేసుకోండి మే 22nd ఐసీసీ మిల్పిటర్స్లో. సో ఎస్, ఐసీసీ మిల్పిటర్స్లోని ఒక మంచి ఫ్రైడే ఈవినింగ్ మే 22nd వెంటనే బుక్ చేసేసుకోండి మీ టికెట్స్. గో టు సులేఖ ఆర్ గో టు బే ఏరియా డాట్ ఎంటర్టైన్మెంట్స్కి వెళ్ళి కూడా మీ టికెట్స్ తీసేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా ఇంకొక 10 రోజులు మాత్రమే ఉందండి. సో డోంట్ మిస్ అవుట్, తీసుకోండి. మరి ఎస్, బీచ్ డ్యాన్స్ స్టూడియో మన డ్యాన్స్ ఇనిషియేటివ్ ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ పిల్లల బ్యాచెస్తో లైక్ వాళ్ళ డ్యాన్సెస్ నేర్పించి ఎంతో చక్కగా స్టేజ్ మీద చేస్తూ ఉంటాము. సో మీరు కొత్త బ్యాచెస్ మే 18th ఓపెన్ అయినాయండి బీచ్ డ్యాన్స్.

0: స్టూడియో కొత్త బ్యాచెస్ మే 18 నుంచి స్టార్ట్ అయిపోతాయి. సో ఎన్రోల్మెంట్స్ అన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని స్పాట్స్ లెఫ్ట్ అవుట్. సో మీరు వెంటనే వెళ్ళి మీ పిల్లల్ని, మీ సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తున్నాయి కాబట్టి దిస్ ద రైట్ టైం టు గెట్ యువర్ కిడ్స్ ఎన్రోల్. beatsdancestudio.com వెళ్ళి ఎన్రోల్ అవ్వచ్చు, లేకపోతే ఇట్స్ బీట్స్ డాన్స్ స్టూడియో ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అయ్యి అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. సో డెఫినెట్ గా అండ్ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన యాజ్ యు ఆల్ నో, మరి ఇక్కడ నేర్చుకుని బ్యాచెస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరికీ బిగ్ స్టేజ్ మీద డాన్స్ పర్ఫామ్ చేసే ఆపర్చునిటీ ఇమీడియట్ గానే ఉంటుంది. సో ఆగస్ట్ లో జరిగే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ కి పిల్లలు విల్ పార్టిసిపేట్ దేర్. నాట్ జస్ట్ ఫర్ కిడ్స్, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నాయి. వెంటనే beatsdancestudio.com వెళ్ళి యూ కెన్ ఎన్రోల్ ఇట్ రైట్ అవే. ఓకే, మరి లెట్స్ టేక్ ద కాల్. హలో, హాయ్, వెల్కమ్ టు విరిజల్లు.
1: హలో.
0: హలో అండి, మీ పేరు?
1: అపర్ణ అండి, ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ పూపటీనో.
0: హలో అపర్ణ గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నామండి, వెరీ ఎంగేజింగ్ ప్రోగ్రామ్. ఐఎమ్ లిస్నింగ్ టు యువర్ ప్రోగ్రామ్ ఫర్ ద ఫస్ట్ టైం.
0: ఓ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓ, యు ఆర్ ఎ ఫస్ట్ టైం లిజనర్ అండ్ కాలర్ టు? ఆర్ ఫస్ట్ ఆఫ్ అ కైండ్ తెలుగు రేడియో అండి, ఎంటైర్ బేరియా, ఈవెన్ ఎంటైర్ యుఎస్ లో, ఐ మీన్ ఎంటైర్ యుఎస్ లోనే ఇట్స్ అ హై డెఫినేషన్ ఫస్ట్ ఆఫ్ అ కైండ్ తెలుగు, ప్యూర్లీ తెలుగు తెలుగు రేడియో అండి. And of course, we cater to, like, you know, different audience also on the need basis. But yeah, primarily Telugu channel, celebrity interviews and like very, every day oka different theme tho untam anamata. So Monday to Friday, okay, evening 7 to 8 untundi, weekend 1 to 3 untundandi.
1: Okay, weekend 1 to 3. Okay, sounds good andi, very nice. Question
0: ayipoyindi andi, podupu. No, tappakunda cheppandi mee answer, yeah.
1: Frisbee and boomerang.
0: Frisbee and boomerang antunnaru. అపర్ణ గారు ఫ్రమ్ కుపటీనో అన్నారు కదా? సో అపర్ణ గారు, యాజ్ అ ఫస్ట్ టైమర్ అండ్ ఫస్ట్ టైం లిజనర్ అండ్ ఫస్ట్ టైం టు ద షో, మేము వెల్కమ్ చెప్తాము మా ఫస్ట్ టైం కాలేజ్ కి. యూ విల్ ఇన్స్టెంట్లీ యూ వన్ ఎ ప్రైజ్ అండి.
1: ఓ మై, ఓకే.
0: సో అండ్ విరిజల్ ఇస్ ఫేమస్ ఫర్ యునో పేపరింగ్ ఆల్ అవర్ కాలేజ్ అనమాట. సో మీరు తప్పకుండా కాల్ చేస్తూ ఉండండి. బేరియాలో ఉన్న అన్ని సినిమాలు ఇంచుమించుగా చూపిస్తాం మేము, అంటే టికెట్స్ రాఫెల్ చేస్తాం అనమాట. So that is one more perk I'm just saying. అంటే విని మీరు ఆనందించడమే కాకుండా ప్రోగ్రామ్ యూ కెన్ ఎంజాయ్ ఆల్ దట్ థింగ్స్ ఆల్సో. షూర్ అండి, మీరు ఐ అనౌన్స్ ఇట్ లైక్ షార్ట్లీ, వింటూనే ఉండండి. ఎండ్ ఆఫ్ ద షో నేను ఎలా మీరు అవైల్ చేసుకోవాలి, ఐ థింక్ virijal@gmail.com కి ఈమెయిల్ చేయండి మీరు. virijallu@gmail.com.
1: Okay. Sounds good. Okay, yeah.
0: And tappakunda malli call cheyandi.
1: Yeah, lovely program. Thank you.
0: Thank you. Thank you. Okay, that is Frisbee and Boomerang. Correct andi, nen pettirgana answer kuda ade. So, correct ga chepesaru. So, ippudu I have another question. Idenante, I think ela cheppalani aalochistunna. నడుస్తూనే ఉంటాం కానీ ఇటల్లలో తెలియని కన్ఫ్యూజన్ అండి. ఇటెళ్ళచ్చు అటెళ్ళచ్చు తెలియదు, బట్ అసలు చివరికి ఎటెళ్తాం కూడా తెలియదు. ఎందుకంత కన్ఫ్యూజన్ వస్తుందో నాకు అర్థం కాదు, బట్ చెప్పండి మళ్ళీ. సో నడుస్తున్నప్పుడు ఫుల్గా మనని కన్ఫ్యూజ్ చేసే ఇది యొక్క ఏమంటారు, ఎటు వెళ్ళాలో తెలీదు, అక్కడ అడ్డుందో తెలీదు, లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలి, చాలా కన్ఫ్యూజింగ్గా ఉండడమే దీని మెయిన్ థింగ్ అనమాట. అదేంటి, సో నడుస్తున్నప్పుడు పరిగెత్తచ్చు కూడా, బట్ నేను చెప్పేది ఏంటంటే మన దారిని మొత్తం కన్ఫ్యూజ్ చేసేసి మనకు కూడా చాలా కన్ఫ్యూజన్లో పెట్టేసి, అఫ్కోర్స్ బయటకు వస్తాం ఏదో ఒకలాగా కనుక్కొని కష్టపడి, అది ఏంటి, నేను దేని గురించి మాట్లాడుతున్నాను. మీకేమన్నా గెస్ట్ చేయగలిగితే వెంటనే కాల్ చేయండి 510-573-2562 510-573-2562 కాల్ చేసి వెంటనే మరి చెప్పేసేయండి 510-573-2562. వన్స్ అగైన్ క్వశ్చన్ ఏంటంటే, నడుస్తున్నప్పుడు అసలు మనం బయటికి ఎలా వెళ్ళాలో తెలియకుండా చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ఈ ప్లేస్ని ఏమంటాం? సో నా క్వశ్చన్ అది, మీరు గెస్ చేస్తే వెంటనే కాల్ చేయండి 510-573-2562. మరి ఎస్ రామ్ మిర్యాల లైవ్ ఇన్ కాన్సర్ట్ అండ్ May 22nd వచ్చేసింది, మీరు టికెట్స్ తీసుకోకపోతే వెంటనే తీసుకోండి. సో ఇక్కడ మరి రామిరియాల లేటెస్ట్ చాట్ బస్టర్ సాంగ్ మీకు ప్లే చేస్తున్నా, ఈలోపు వీలైతే టికెట్స్ తీసేసుకోండి. గో టు ఇన్స్టాగ్రామ్ బే ఏరియా డాట్ ఎంటర్టైన్మెంట్కి వెళ్ళి అక్కడ యూ కెన్ ఫైండ్ ద డీటెయిల్స్. ఆర్ సులేఖకి వెళ్ళి కూడా మీరు సెర్చ్ చేయొచ్చు రామ్ ఏరియా లైవ్ ఇన్ కాన్సర్ట్స్ అనేది అని. యూ కెన్ గెట్ ద టికెట్స్. ఇంకా గ్రూప్ డిస్కౌంట్స్ కావాలంటే మాకు డైరెక్ట్ మెసేజ్ పంపించండి ఇన్స్టాగ్రామ్లో, ఇఫ్ యూ హ్యావ్ ఎ గ్రూప్ ఆఫ్ 10 ఆర్ మోర్. సో టేక్ ఇట్ అండ్ హియర్ ఇస్ ద బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ మిస్టర్ రామ్ ఏరియా.

0: Okay, we have our own friend and supporter, Berea's tech realtor, Nagaraj Anegaru. Hello, Nagaraj Garu, hello, Naru.
1: Yeah, happy Monday, and the Andariku. You know, I know you guys had a great, great event, just now, which is concluded and gearing up for a new event coming up.
0: Thank you, Andy. Thank you so much. Yes.
1: So, Iroju, you know, I want to talk about few things, Andy, especially when you are selling and buying kada. A lot of people has an option, like thinking about naki chala roju nunchi home lo unnanu, 20 years nunchi, 15 years nunchi, or last 10 years nunchi unnanu, I want to do an upgrade, or like basically a downgrade. Already vaalki if they have a house in San Jose, or like if they have a house in somewhere around Santa Clara, Sunnyvale, a cash out equity cheskoni vere place lo vellu, for example somebody has an equity of 1.5 million, 2 million, they want to do, like, basically, what should I do? Like, should I go sell this house, buy first and then sell? Because a lot of people want to live a mortgage free. So, chala mandi ka questions untundi, like, because it's very, very important to understand, should you use your ELOC option and go buy it, or you should, like, buy, sell it and buy first. I've helped so many clients, and it depends on their situations. I just closed one for one of the clients where they sold, and they're buying something in a laptop. And couple of weeks back, I closed one in Sunnyvale also, where one of the clients they sold and they're going to build a house in a Union City. Another client, too, basically they sold a house in San Jose and they bought in a Livermore. And other clients, they sold a house in Santa Clara and they're buying a house in Gilroy. Because what they're doing is like they're doing in a cash out, like basically sell the current home, buy, make money, and then go buy a loan free. If they would like to know more about this, how it is works, like how to use it, and if you want to sell and buy, or even basically buy and sell also based on their scenarios, I can just do a free consultation, Andy, because not I'm being a mortgage consultant also, right? I can help them to run the numbers. I can tell them what is a better way to go about it. What is it like? Should they buy first and then sell, or later first sell and buy? Based on the mortgage situation, whatever it can be, it's just a free consultation. They can always set up a free consultation with me so that I can guide with them. And I have a few listings in the Bay Area, and these starting from San Jose, Santa Clara, and I have a couple of listings in Sunnyvale also, and a couple of listings coming up in Fremont also. Fremont low, Wimble Road low, Katundi. Very good schools, top notch Wimble schools only. This has been listed for close to 2.2, is an off market still. And if you would like to know more about this coming soon listing, you can always call me, or you can always enroll to nagarajhomes.com, like where they can get a free and easy access to all my new listings and coming soon listings also. And if you would like to set up a free consultation, what they should do is, like, anybody interested to buy, sell, or you're a first-time buyer, investor, or you're a seller or an investor, or like you want to flip your houses, make any quick money, and they can set up in a free consultation. And we to set up a free consultation, go to nagarajhomes.com, akada calendar undi, calendar lona cheyandi, or late, or they can always send in a message from WhatsApp also, that I can talk to them anything on the Bay Area real estate. If you're looking for a 1031 exchange also outside California, akada na property undi, sale chesi, you want to consolidate at one place in the Bay Area, means also I'm always happy to help them. I'm helping out so many clients, so many buyers, so many sellers. I'm happy to help you out also. It's easy to set up business. Go to nagarajhomes.com and schedule a free consultation. Thank you so much, Andy Shivagaru. Thank you for all your wonderful and virtual listeners, Andy. Thank you so much.
0: Thank you, Andy. Thank you, Nagaraj Garu.
1: Thanks, bye.
0: Thank you, bye. That is our Nagaraj Anegaru. If you have any realty needs, reach out to him on nagarajhomes.com. Nagarajhomes.com. Okay, Mari, next quick mana topic loki velipodam. Nenu inda adigina question ki answer cheppesaru. I think inkok question kuda adiginattu naaku gurtu. Adeyante, yes, ee dari ఎటు వెళ్ళాలో మనకి తెలియదండి. మొత్తానికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అనమాట. లెఫ్ట్కి వెళ్ళాలి, రైట్కి వెళ్ళాలా, అసలు ఎదురు దారి ఉందో లేదో తెలియదు. బట్ ఏదో ఒకలాగా రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాం. సో ఏంటది, ఎక్కడ అసలు ఎందుకు అంత కష్టపడతాం, డబ్బులు ఇచ్చి మరీ కష్టపడతాం కొన్ని చోట్ల, అదేంటి, వాట్ ఈస్ దాట్? మీకు గెస్ట్ చేయగలిగితే వెంటనే కాల్ చేసేయండి. ఇట్ కెన్ బి ఎనీ ఆన్సర్, రైట్ ఆర్ రాంగ్ ఏం లేదు. 510-573-2562 510-573-2562 ఈస్ ద నెంబర్ టు కాల్. హలో, హాయ్, వెల్కమ్ టు విర్చల్. ప్రసాద్ గారు చెప్పండి సార్.
2: నేను అది మేజ్ అనుకుంటున్నాను ఫస్ట్. ఇది ఒక థాట్ ఏమో మేజ్.
0: ఓకే,
2: అప్పుడప్పుడు అయితే గూగుల్ మ్యాప్స్ డౌన్ టౌన్ లో కానీ ఎయిర్పోర్ట్ లో కానీ గూగుల్ మ్యాప్స్ అలా చేస్తుంది.
0: బాగుంది. ఓకే, డౌన్ టౌన్ లోని ఎటల్లో తెలియకుండా కష్టపడుతుంటాం గూగుల్ మ్యాప్. సో గూగుల్ మ్యాప్ కూడా మిమ్మల్ని మేజ్ లో పెడుతుంది అంటున్నారు, అంతేనా?
2: అంటే రౌండ్ రూల్ చేస్తూనే ఉంటుంది ఒకసారి. చాలా సార్లు జరిగింది.
0: అవునండి, అవును, బాగుంది. ఎస్, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. నేను అనుకున్న ఆన్సర్, ఇంకా డిఫరెంట్ ఆన్సర్ చెప్తాను చూద్దాం కానీ, బట్ నేను అనుకున్న ఆన్సర్ అయితే అదే. మీదండి, థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు. ఓకే, ఇంకా మీకు కూడా ఒక డిఫరెంట్ ఆన్సర్ ఉంటే వెంటనే కాల్ చేసి చెప్పొచ్చు 510-573-2562. 510-573-2562 ఈజ్ ద నెంబర్ టు కాల్. 510-573-2562. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మరి అడిగేసిన, ఇంకా మీకు ఏదైనా వేరే ఆన్సర్ నా కూడా మీరు వెంటనే చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు ఇందాక అడిగింది ఎటెళ్ళాలో తెలియకుండా చేస్తుందని కదా, ఇప్పుడు ఈ పరికరం అయితే ఎటు వెళ్ళాలో చెప్తుంది బేసిక్గా మీకు. గూగుల్ మ్యాప్ అయితే కాదు, బట్ ఎటెళ్ళాలో మాత్రం చెప్తుంది అనమాట. అసలు ఇది ఇందాక దానికి క్వైట్ ఆపోజిట్, ఇది మిమ్మల్ని కరెక్ట్ దారిలో పెట్టడానికి ట్రై చేస్తుంది, కానీ దాని మాట వినొచ్చు వినకపోవచ్చు. గూగుల్ మ్యాప్స్ అయితే కాదు, యాపిల్ మ్యాప్స్ అసలు కాదు. సో అదేంటి మరి, జస్ట్ గెస్ చేసి కాల్ చేయండి. వన్స్ అగైన్, ఇది మీకు దారి చూపించి మిమ్మల్ని ముందుకు నడిపించేలా చేస్తుంది. ఎటెళ్ళలో ఒక దిక్కులు చూపిస్తుంది. మరి అదేంటో గెస్ చేసేసి వెంటనే కాల్ చేసేయండి 510-573-2562. వన్స్ అగైన్, ఎస్, బీట్స్ డాన్స్ స్టూడియో ఇస్ బ్రింగింగ్ ద నెక్స్ట్ బ్యాచ్. May 18th నుంచి స్టార్ట్ అవుతుందండి. సో ఇట్స్ అ ఫస్ట్ ఆఫ్ ఎ కైండ్ టాలీవుడ్ అండ్ బాలీవుడ్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డాన్సెస్ అన్ని దగ్గర నేర్పిస్తారు మన కొరియోగ్రాఫర్ సింధు అండ్ సంకేత్ అండ్ టీమ్. సో మీరు చేయాల్సింది ఫస్ట్ వెరీ సింపుల్, మీ పిల్లల్ని ఎన్రోల్ చేసేసుకోండి. beatsdancestudio.com వెళ్ళి అండ్ అక్కడ మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు, లేకపోతే గో ఫాలో ఆర్ ఇట్స్ బీట్స్ డాన్స్ స్టూడియో ఇన్స్టాగ్రామ్ ఫాలో అయినా సరిపోతుంది. అక్కడ కూడా డైరెక్ట్ మెసేజ్ ఇవ్వచ్చు, ఆర్ యా beatsdancestudio.com వెళ్ళి కూడా ఎన్రోల్ చేయొచ్చు. ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి, బ్యాచ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఒక బిగ్ ఈవెంట్లో స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుందండి. ఇట్స్ ఇన్ ఆగస్ట్ దిస్ టైమ్. అండ్ రామ్ మిర్యాలా ఈజ్ కమింగ్ బ్యాక్ టు ద బే ఏరియా. ఈసారి ఇంకా ఎనర్జీ అండ్ వైబ్తో వచ్చేస్తున్నాడు. సో హీ హాజ్ అ లిస్ట్ ఆఫ్ సూపర్ డూపర్ సాంగ్స్ అందరిని ఎంటర్టైన్ చేయడానికి. అండ్ ఆల్రెడీ టికెట్స్ చాలా చాలా సెల్ అయిపోతున్నాయి. మీకు ఇంకా గ్రూప్స్ అండ్ టేబుల్స్ కావాలంటే ఫ్యూ ఆర్ లెఫ్ట్ అండి. సో గ్రూప్ డిస్కౌంట్స్ లైక్ బిగ్ గ్రూప్స్కి కావాలన్నా టేబుల్స్ కావాలన్నా మాకు రీచ్ అవుట్ అవ్వండి bayarea.entertainments ఇన్స్టాగ్రామ్లోని, ఆర్ యూ కెన్ పర్చేజ్ యువర్ టికెట్స్ ఆన్లైన్. సులేఖాకి వెళ్ళి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. So yes, don't miss it out. It's on May 22nd. May 22nd na ICC Milpitas lo jarugutundi. It's a Friday evening. So let's have fun together. Ventane velli mee tickets iscondi Ram Miryala live in concert ki. Okay, so mari ne adigina question ki idi mimmalni correct dikkulu chudakunda ante meeru attu ittu dikkulu chudakunda ide oka dikkunu chupichi right direction la padtadi. Adi what is that? Mee just guess chesi call chesindi 510-573-2562. ఓకే, సో మరి నెక్స్ట్ నేను ఒక పాట విందాము వినిపిద్దాం అనుకుంటున్నా, బట్ దాని మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి ఐ థింక్ ఎస్ ప్రాబ్లీ వీ కెన్ గో ఫర్ 1 or 2 యాడ్స్ అరౌండ్ ఇఫ్ దట్ ఈస్ ఫైన్. యా, లెట్స్ గో ఫర్ ఎ వెరీ వెరీ క్విక్ షార్ట్ బ్రేక్.
3: రామ్ మిర్యాలా కాన్సర్ట్ కి ఫ్రీ టికెట్ గెలుచుకోవాలి అనుకుంటున్నారా? National singer Ram Miryala live in concert on May 22nd at ICC Milpitas. Free ticket gelchukune avakasam from MyPursue in just 3 simple steps. 1. Download MyPursue app. 2. Sign up and complete KYC. 3. Ante simple, type Ram Miryala in the chat message and you will get 1 free ticket. Mari inkenduku alasyam? Download the MyPursue app today and get your free ticket. MyPursue, that is MyPURSU. Powered by Realtor Nagaraj Annaya. Gold sponsor MyPursue. Silver sponsors Apex Consulting Services and Kavya Foods.
4: What if you could make a positive return in the years the market was up, while at the same time never lose money in the years the market was down? Call your financial expert Preeti Munigapati at 404-663-1911 to get a complimentary analysis done to suit if this is needed for you. Once again, the number to call is 404

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపక్లే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఇస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: చోరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: ఆవురు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఏంది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండా లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిధమ్ కోసం అర్థం పర్థం లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగో?
0: మీనింగా? ఛీ, క్యాచీగా ఉండాలి, క్యాచీగా.
1: అయితే ఓకే, ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is travelopod.com.
7: ఇంకా వింటున్నావురా పాలు, ఇప్పుడు వద్దాం రా ఊర్లో కొన్ని అక్క.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Raju, nu eppudu van kadutunnandu? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మన పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
8: చెప్పాలే, గాని డోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
7: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Congratulations, Vicky.
10: Thank you.
9: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఇంకేంటి
4: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
3: ఓ కంసామిద.
4: కంసామిదానా అంటే
3: కొరియన్ లో థాంక్స్ అని అర్థం. కంసామిద.
4: కంసామిద.
3: బై.
4: కంసామిద.

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.

మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా. మార్నింగ్ అమెరికా. Good morning. Good morning. Good morning.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: carambola. When she looks at you and looks at you, la carambola.
1: You're listening to KSJO HD2 San Jose.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపకలే, చిన్నగా రాసుకో.

0: ఎప్పుడు.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
3: ట్రావెలోపాడ్
2: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
4: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
5: ఇంకేంటి
6: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
5: ఓ కంసామిద.
6: కంసామిదానా అంటే
5: కొరియన్ లో థాంక్స్ అని అర్థం.
6: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Ikali Ahuru. వెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
7: ఉండిపోదాం.
6: ఎలా? టైం అయిపోతుంది కదా,
7: ఆపేద్దాం.
6: అలా సినిమాల్లోనే అవుతుంది.
7: అయితే అక్కడికే వెళ్దాం.
6: ఏ హీరో, అలా ఎలా?
7: ఓ హీరోయిన్,

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఎంజాయ్మెంట్ యువలో మన దాసు ఇట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్పు అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.
0: Hey, chatak patak latak patak mastu gundi zonu. Hey, girak girak lepi kattu mogi poddi townu. Hey, salam kattu chillam kattu manaterra placeu. Hey, teen maru yella kotti penchu zara dosu.
1: Don't stop dancing, Ponagalu loading.

0: అనే పావులా మెలికలు తిరిగి పోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం అక్కాయ్.
2: Hey, don't stop.

stop dancing. Bonacano loading.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Congratulations, Vicky.
10: Thank you.
9: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా,

0: you're looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: పోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: అర్థమయ్యిందింతే ఇంతేనా?

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets meeda best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: నై
0: కంసామిదా.

0: బ్యాకప్.
1: ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
2: ఉండిపోదాం.
1: ఎలా? టైం అయిపోతుంది కదా.
2: ఆపేద్దాం.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.
2: అయితే అక్కడికే వెళ్దాం.
1: ఏ హీరో, అలా ఎలా?
2: ఓ హీరోయిన్,

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: Congratulations, Ricky.
5: Thank you.
4: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit